శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ.